అవు బల్తోన్ తిప్పుండు ఆండ తిక్కుండ ఇజ్జి ఉంబగు బోడాం దాదపండ కుదరే బల్పును మాత్ర అరుదావరగ రాత్రి పగెల్ కష్టపడుతూ సుఖబోడు పండుదు నుప్పు నీరు పుడుతూ రాత్రి నిద్రలా పుడుతూ బోడుతున్నాత దుడ్డు సంపాదన మల్తుంది మళ్ళా ఇల్లు కట్టాదు బుడిది జోకులకి బోడాయిన పడ్డాయి బంగారుపుర మల్పాదు ఆ ఇల్లటి పోదు కొల్లి బొక్క ఉండి తినా ఆయన తరతిరిగరతో రాపు ఉంతు ఉంతులక్కనే కైకార బచ్చుండు డాక్టర్ని లేతది కెనిమే స్వామి ఇంక దాదా అత్తండు అపగ పనిపేరే డాక్టర్ చురుకుమి నొప్పు నీరు బుడ్దు ఆయ బెందుది కాసమల్తే ఇత డాక్టర్ పనిపేరు ఈ నొప్పు తిండ్రబల్లి ఉప్పులా తిండ్రబల్లి నొప్పు తిండా షుగర్ జాస్యాపుడు ఉప్పు తిండా బీపీ జాస్యాపుడు చురుకులా తింతిజే బొక్కలా తిండ్రగిచ్చి అంచండి ఆ దుడ్డు బోడ ఆయన దావరగే ఒవ్వే ఉంజి వస్తు ఎంకల పిరావు బర్పుజిగే అవినే పనిపేరు ఈ దాద పారమార్థికవాద భగవంతుని చింతన మలుతుంది దాద బేల మలుతుందా ఏత ఆ దుడ్డు తిక్కుతండు అయిట దాద సుఖపుడతా అవు మాత్రం నీకు తిక్కును

ఇడీ రాజ బీదిడే జయకార నడుతుందుండు. కృష్ణ పరమాత్మే రథద్దు జతదు సీదా దుర్యోధన ఆస్థానకు పతిది. అవును, భీష్మే ద్రోణే కరణే అశ్వత్థామే ధృతరాష్ట్రర్ మంత్రి మాగదరు సేనా సిబ్బందిలు మాతెల్ల సేరదరు. దుర్యోధనే ఉంది మల్ల సింహాసన దిమిత్తదు దాష్ఠుడు కొల్లుదే. కృష్ణంత ఊరబల్లి కృష్ణను ఉపేక్షమల్పుడు ఆయన అపమానమల్పుడు బ్రహ్మ దృష్టిని పోతుకొల్లుదే. దానే కృష్ణ ఒలే భత్తెనో ఆ కలశపత్తి నుంచి ఇచ్చిన పూరా సేవకి నాకులు ఎదురుపతిదు స్వాగతమంతుందు లేరు. అంచనే భీష్మ ద్రోణ కరణ శల్య మాతల దాదబోదరా ఆకులు మాతల లక్కుదుంతుదు పరమాత్మ నమస్కారమంతుందు లేరు. దుర్యోధన వరియే భారీ హాంకారుడు కొల్లుదే. కృష్ణ గొత్తాండు భారీ హాంకారుడు లే మీన హాంకారను చెప్పుడావుడు ఎంచకెండ తన్న కారంగుటను ఆ భూమికి తొర్తు పతది ఆ దుర్యోధన దాద సింహాసన ఉండా అవు మాత్ర తీర్తుబూరుడు పండిలెక్కనే తొర్తు పతదే లట లట లట గడిసి బ్రహ్మాండ పడుపడు ఘటన బిచ్చు తీరల్ భూకంపనే ఆండవ పండ్లెక్క సింహాసనుడు ఇత్తి లెక్కనే బడబడబడబడబడ పతది ఆ కృష్ణన కారుగ దుర్యోధనే బూర్వి వంజిలెక్కడు బీగుదే. దుర్యోధనే వంజిలెక్కడు బీగే దాగిపడిన ఆండ దుర్యోధన మగలేని కృష్ణన మగకు కొరదు మద్మమల్తేరు అక్కడ వంజి కట్టిట బావబావ నాకులు కృష్ణన విడిది ఆయన జాంబవతిన మగే సాంబగ్ దుర్యోధన మగే ఆ మగలానటిన లక్ష్మణిని కొరదు మధుమల్తేరు ఆయ ఆరితి బీగేందాండ ఆ బీగ నేను బాగదు దెప్పాది పొడిగే భగవంతుడే పల బాగుడుగే కైలబాడ్య దాద భారే ఉండు అవు బాగుండు తినజించిన కేయి దాదండు అవు బాగుండు ప్రపంచుడు తరేప్పును బగ్గరగే హిగ్గరగత్తు కొంత దృష్టిని కృష్ణ పరమాత్మతో జాత కొరపే ఇత్తి నమస్కారములు తొందుల్లే. ఓ కృష్ణ ఎత్తు పొరతుకు బత్త యానబత్తును దాయిగింది కేండా అండ ద్యూతానగా దాదపుర నికల వ్యవస్థ అతండ పాండవరు 16 వర్ష వనవాస 1 వర్ష ఆజ్ఞాత వాసన ముగితది ఆకులు ఇత్తే ఎంకలకు చల్లడాయన చిత్తన అర్ధరాజ్యని కేంద్రకోస్కర వాదు ఎనను కడబుద్దరు యాన సంధానకోస్కర బోధునాయి. ఎట్టె పాతరుడు దాదపుర పాతర కథ ఆతండ అంచ అర్ధరాజ్యను పాండవరికి పుడుతుకొరలా సంధానకోస్కర వాదు బోధే. దుర్యోధన పంపే ఆకులు వానప్రస్థాశ్రముడి ప్రగరే ప్రకటాదు ఆకులు బుక్కుడా 16 వర్ష వనవాస 1 వర్ష అజ్ఞాత వాసను ఆకులు పడేవుడు అజ్ఞాత వాసుడు ఆకులు జ్ఞాత తేరు ఆడదారు కుర్ర సాధ్యచ్చింది. భీష్మద్రోణాదిలో కూడా మణిపంది కుల్దరు మిన అహంకారుడు కడేక పంపే కృష్ణే 5 గ్రామాండల కొరు అపక పంపే దుర్యోధనే 5 గ్రామదాద వంజి సూజి మోనె కంతునాతల జాగల యాను పాండవరకు కొరయే ఖండితవాద పంపే ఖడాఖండితవాద పండగా అవులు సంధాన విఫలాపుండు యుద్ధనే సిద్ధాపుండు ఎంచ యుద్ధాందుకేండా ఏపసురాపును కేండందాండ శకుని మామీ ఎదురు బర్పే

పిల్లడు అర్జున్ దానుడు కర్ణుని లోకుడు హనుమల్లే, ధైర్యుడు రావణ్ ధర్ముడు విభీషణ్, పిల్లడు అర్జున్.